తరిల్లేల ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేల ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా